ఆపోయో ప్రకాశి ఆపో దేవ సబ్దేవి ఆపో సూర్య ప్రకాశి ఆపో బ్రహ్మ నిర్వాణి ఆపో చౌవర్కే వాసి ఆపో వేదోకే జ్ఞాత ఆపో భక్తుర్వాసి ఆపో సతనాం కే దాత ఆపో నిత్స్వరూపకే జ్ఞాత